సంకల్లం ద్వారా మనసాశక్తి ద్వారా చాయి వాణి ద్వారా చాయి సమన్ సంపరక్ ద్వారా చాయి శుభకామనా ద్వారా చాయ్ వైబ్రేషన్